0: This is Ragam 24/7 DTH in the Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్ములు సత్యవతి వైరన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణ కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎన్నడు జూతునో, కళావతి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీమతి అమ్ముల సత్యవతి. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. శ్రీమతి సత్యవతి బిగిన్స్ హర్ కాన్సర్ట్ విత్ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఎన్నడు జూతునో ఇన్ రాగ్ కళావతి సెట్ టు ఆదితాళ్.

0: అపరాధములన్నీయు మన్నించి లతాంగి రాగం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
1: You will now listen to a composition of Patnam Subramanyayyar. Aparadhamulanniyum mannichi en rag latangi set to Aditaal.

0: ఇప్పుడు హిందోళ రాగంలో సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన భజరే గోపాలం ఆదితాళం.
1: Now listen to a composition of Sadashiva Brahmendra, Bhajare Gopalam in Rag Hindolam set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమూల సత్యవతి వయలిన్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భజ మానస బహుదారి రాగం ఆరితాళం తులసీవనం కీర్తన.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You are listening to Carnatic Classical Violin Concert by Shrimati Amula Satyavati. She is accompanied on mridangam.

0: అనురాగము లేని సరస్వతి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి అనురాగము లేని ఎన్ రాగ్ సరస్వతి సెట్ రూపకతాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి జగదోద్ధారణ కాపీరాగంలో పురందాస దేవరనామ ఆదితాళం.
1: శ్రీమతి సత్యవతి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఏ పురందరదాస దేవరనామ జగదోద్ధారణ ఇన్ రాగ్ కాపీ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంఘ కార్యక్రమంలో మేరింతవరకు శ్రీమతి అమ్ముల సత్యవతి వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin concert by Srimati Ammula Satyavathi. She was accompanied on mridangam by Sri Varanasi Kali Prasad Babu. This program was contributed by Akashvani Hyderabad for RAG 24/7 DTH. Anytime, Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you will be listening to saxophone recital by Sri Nidamanuri Nataraja, supported on special dori by Sri N. Anjaneyulu.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. Ee naati Karnataka Sangeetham Karyakramamlo శ్రీ నిడమానూరి నటరాజగారి శాక్సోఫోన్ వింటారు. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు.
1: ఫస్ట్ లిసన్ టు ఏ త్యాగరాజస్వామి కృతి తెలియలేరు రామభక్తి మార్గమును. ఇన్రాక్ ధేనుక సెటు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామభక్తి మార్గమును ధేనుకారాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed saxophone recital by Sri Nidamanuri Nataraja, supported on special dolu by Sri N. Anjaneyulu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Mirintavarku Karnataka Sangeetam karyakramamlo Sri Nidamanuri Nataraja gari saxophone vinnaru. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందించారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూర్ టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరీ వింటారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకట్రామ శాస్త్రి. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్విఎస్ నారాయణన్. ఘటంపై శ్రీ తిరునిల్వామలై విల్లాద్రి అయ్యర్. కార్యక్రమంలోగా వినండి తోడి రాగ వర్ణం ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
2: Listen to a Carnatic classical violin concert by Sri Mysore T. Chaudhary. He is supported on violin by Sri R. K. Venkatrama Shastri. He is accompanied on mridangam by Sri S. V. S. Narayanan and on ghatam by Sri Tirunilvamalai Illanadri Iyer. Sri Chaudhary begins his concert with a varnam of Patnam Subramanya Iyer in Rag Todi set to Aditaal.

0: ఇప్పుడు వినండి దేవ దేవ నాట కురంజి రాగంలో స్వీయ రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ సెల్ఫ్ కంపోజ్డ్ కృతి దేవ దేవ ఇన్ రాగ్ నాట కురంజి సెట్ టు ఆదితాళం.

0: అభిమాన మెన్నడు కుంజరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి అభిమాన మెన్నడు ఇన్ రాగ్ కుంజరి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి కీరవాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి కలిగియుంటే కదా ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి కలియుంటే కదా ఇన్ రాగ్ కీరవాణి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మైసూర్ శ్రీ టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకట్రామ శాస్త్రి. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్విఎస్ నారాయణన్, శ్రీ తిరునిల్వామలై విల్నాద్రి అయ్యర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసా శ్రీరామచంద్రుని మరవకవే, ఈశ మనోహరి రాగం, ఆదాళం త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీ మైసూర్ టి చౌడయ్య. హీ సపోర్టెడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఆర్కే వెంకటరామ శాస్త్రి. He is accompanied on mridangam by Shri SVS Narayanan and on ghatam by Shri Tirunilvamalai Velnadri Ayyar. Shri Chaudhariya continues his concert with a composition of Tyagaraja Swami, Manasa Sri Ramachandran Aravakave in Rag Isha Manohari set to Aditaal.

0: ఇప్పుడు వినండి ప్రసన్న పార్వతి బిలహరి రాగం ఆదితాళం స్వీయ రచన.
1: శ్రీ చౌడయ్య కంటిన్యూస్ హిస్ రిసైటల్ విత్ ఎ సెల్ఫ్ కంపోజ్డ్ కీర్తన ప్రసన్న పార్వతి ఇన్ రాగ్ బిలహరి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఆడోడి కలద చారుకేసి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: శ్రీ చౌడయ్య కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఆడమోడి కలద ఎన్ రాగ్ చారుకేసి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మైసూరు టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరి విన్నారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకట్రామ శాస్త్రి, వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్వీఎస్ నారాయణన్, ఘటంపై శ్రీ తిరునల్వామలై లాద్రి అయ్యర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin concert by Shri Mysore T. Chowdhury. He was supported on violin by Shri R.K. Venkatrama Shastri. He was accompanied mridangam by Shri S.V. Narayanan and on ghatam by Shri Tirunilvamalai Vilnadri Ayyar. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.